0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరీ వింటారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్. ఘటంపై శ్రీ తిరునిల్వామలై విల్లాద్రి అయ్యర్. కార్యక్రమంలో ముందుగా వినండి తోడి రాగ వర్ణం ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్యర్ రచన.
2: Listen to a Carnatic classical violin concert by Sri Mysore T. Chaudhaya. He is supported on violin by Sri R. Venkatrama Shastri. He is accompanied on mridangam by Sri S.V.S. Narayanan and on ghatam by Sri Tirunilvamalai Vilnadri Ayyar. Sri Chaudhaya begins concert with a varnam of Patnam Subramanya Ayyar in Rag Todi set to Aditaal.

0: ఇప్పుడు వినండి దేవ దేవ నాట కురంజి రాగంలో స్వీయ రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కృతి దేవ దేవ ఇన్ రాగ్ నాట కురంజి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి కలిగియుంటే కదా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి కలిగియుంటే కదా ఇన్ రాగ్ కీరవాణి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మైసూర్ శ్రీ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకటరామ శాస్త్రి, వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వి నారాయణన్, శ్రీ తిరునిల్వామలై విల్నాద్రి అయ్యర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసా శ్రీరామచంద్రుని మరవకవే, ఈశ మనోహరి రాగం, ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీ మయూర్ టి చౌడయ్య. హీ సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఆర్కే వెంకటరామ శాస్త్రి. హీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎస్విఎస్ నారాయణన్ అండ్ ఆన్ ఘటం శ్రీ తిరునిల్వామలై వెల్నాద్రి అయ్యర్. శ్రీ చౌడయ్య కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి, మనసా శ్రీరామచంద్రుని మరవకవి ఇన్ రాగ్ ఈశ మనోహరి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి ప్రసన్న పార్వతి బిలహరి రాగం ఆదితాళం స్వీయ రచన.
1: శ్రీ చౌడయ్య కంటిన్యూస్ హిస్ రిసైటల్ విత్ ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కీర్తన ప్రసన్న పార్వతి ఇన్ రాగ్ బిలహరి టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివర వినండి ఆడమోడి కలద చారుకేసి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: శ్రీ చౌడయ్య కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఆడమోడి కలద ఇన్ రాగ్ చారుకేసి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మైసూరు టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరి విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకామ శాస్త్రి, వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్, ఘటంపై శ్రీ తిరునిల్వామలై విల్లాద్రి అయ్యర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical violin concert by Shri Mysore T. Chowdhury. He was supported on violin by Shri R. K. Venkatrama Shastri. He was accompanied on mridangam by Shri S. V. Narayanan and on ghatam by Shri Tirunilvamalai Vilnadri Ayyar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Veena recital by Sri K.V. Krishna, supported on Mridangam by Sri N.S. Kalyanaraman.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. Inati Karnataka Sangeetha Karyakramamlo శ్రీ కేవీ కృష్ణ గారి వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు శ్యామ శాస్త్రి స్వరజతి రావే హిమగిరి కుమారి ఇన్ రాగ్ తోడి సెట్టు ఆదితాళ్.
2: రావే హిమగిరి కుమారి తోడి రాగం ఆదితాళంలో శ్యామశాస్త్రుల వారి స్వరజతి వింటారు.

0: You have enjoyed Syama Sastri's Swarajati until now. Rave Himagiri Kumari in Rag Todi set to Adithal.
1: Rave Himagiri Kumari Todi Ragam Adithalalo Syama Sastri Vari Swarajati Mirinta Varaku Vinnaru.
0: Now you will be listening to a Mysore Vasudevachar Kruti Devadhi Deva in Rag Sunada Vinodini set to Adithal.
1: Devadhi Deva సునాద వినోదిని రాగం ఆదితాళం మైసూర్ వాసుదేవాచారి కృతి వింటారు.

0: You have enjoyed a Thyagaraja Swami Kruti, Enduku Peddala Ole, Enraag Sankarabharanam, set to Adithaal.
1: Enduku Peddala, Sankarabharanam Ragam Adithaalalo, Thyagaraja Swami Kruti Mirintvaraku Vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Veena Recital by Sri K.V. Krishna, supported on Mrudangam by Sri N.S. Kalyanaraman. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam, Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెవి కృష్ణ గారి వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.